సమతృప్యతే సైనశీల సంతం సంమిత్ర సహ గురుజనై నానిక భోజన అనేక ప్రకారేణ నిందతే ఆవద్ హోయే ఉపతిష్టతే।